0: ముని భావల్య పాళ్ళది కాదున నందనవనాత ముద్దగా ముడుదుగా నా వటీవల సత్యం ఘాత
1: ముద్దగా ముడుదుగా నా వటీవల సత్యం ఘాత.